The time is 8:30 p.m. You've been listening to the Spanish program on 98.32 XXX FM, People Power Radio. Please stand by for the Indian Subcontinent program Telugu. Telugu Shrotalaku Lakshman Prasad Namaskaro. Inati Karikramani Nen Prasaristunano. Modatika Inati Karikramalo Bhakti Gita Luntai. Dan Taravata Koni announcements untai. Dan Taravata. ఈనాటి కార్యక్రమం థీమ్ వచ్చి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఆయన పుట్టినరోజు జూన్ 4th అయింది. సో ఆ సందర్భంగా మనము కొన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడి ఆయన పాటలు విందాము. సో మొదటిగా భక్తి గీతం విందామా?

మీరు విన్న పాట రఘునాయక, పాడింది సౌమ్య, హంసధ్వని రాగం, ఆదితాళం. ఈనాటి కార్యక్రమంలో మీకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి వి విల్ డిస్కస్. ఆయన బర్త్ వచ్చి జూన్ 4th అయింది. హీ వాజ్ బోర్న్ ఆన్ జూన్ 4th ఇన్ ఏ స్మాల్ విలేజ్ ఇన్ నెల్లూర్ మెడ్రాస్. ఆ రోజుల్లో మెడ్రాస్ ప్రావిన్స్ అనేవాళ్ళు, అండ్ నెల్లూరు ఆంధ్రప్రదేశ్లో. సో హీ వాజ్ బోర్న్ దేర్ అండ్ దెన్ హీ స్లోలీ కేమ్ అప్ ఇన్ ద ర్యాంక్స్. ఇనిషియల్లీ ఇంజనీరింగ్ చదివారు, బట్ ఆయనకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టము. సో ఫస్ట్ తెలుగు ఫిలిం శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న ఇన్ 1966లో ఎస్పి కోదండ పాణి అని మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవారు. ఆయన ఎస్పి గారి వాయిస్ చూసి హీ గేవ్ హిమ్ ఎన్ ఆపర్చునిటీ అండ్ హీ స్టార్టెడ్ హిస్ ఫిలిం సింగింగ్ కెరియర్ ఇన్ 1966. అప్పటి నుంచి టిల్ హీ పాస్డ్ అవే ఆన్ దాని ఏమంటారు ఆన్ 25th September 2020లో, అప్పటిదాకా హీ కాన్స్టెంట్లీ sang thousands of songs in more than 8 or 10 languages in India alone. So dan gurinchi malli meeku vivaralu cheptanu. Modatiga ayanado oka paata vinna. This is from Shankarabharanam with P. Susila.

తగ్గతిమి తగ్గ చణు తగ్గతిమి తగ్గ చణు తాం ధీం తద్ధీం తగ్గతిమి తగ్గ చణు తగ్గతిమి తగ్గ చణు తాం ధీం తోం నం తరగడదు తరగడదు తరగడదు.

ఆయన కెరియర్ ఎలా ఉండిందంటే, హీ రిసీవ్డ్ 6 నేషనల్ ఫిలింఫేర్ అవార్డ్స్. అది కాకుండా బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్ సింగర్ అవార్డు కూడా వచ్చింది ఆయనకి. తెలుగులో, తమిళ్లో, కన్నడలో అండ్ హిందీలో ఒక 25 ఆంధ్రప్రదేశ్ స్టేట్ నంది అవార్డ్స్ కూడా పుచ్చుకున్నారు ఆయన ఓవర్ హిస్ కెరియర్ ఇన్ తెలుగు సినిమా. హీ వాజ్ ఆల్సో అడిషనలీ ఆనర్డ్ వేరియస్ స్టేట్ అవార్డ్స్ ఫ్రమ్ కర్ణాటక, తమిళనాడు అండ్ కేరళ గవర్నమెంట్స్ అండ్ 4 ఫిలింఫేర్ సౌత్ ఇండియా అవార్డ్స్ అండ్ ఏ ఫిలింఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ సింగర్. సో హీ హాజ్ రియలీ డన్ ఫెంటాస్టికలీ ఇన్ హిస్ కెరియర్ యాజ్ ఎ సింగర్ ఆయన. అది కాకుండా ఆయనకి గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా ఆయన పేరుంది, రికార్డింగ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సాంగ్స్ బై ఎ సింగర్ విత్ ఓవర్ 50,000 సాంగ్స్ ఇన్ 16 లాంగ్వేజెస్. 16 భాషల్లో పాడారు ఆయన. అమేజింగ్. ఆన్ 8 February 1981 హీ సెట్ ఎ వరల్డ్ రికార్డ్ బై రికార్డింగ్ 28 సాంగ్స్ ఇన్ కర్ణాటక ఇన్ కన్నడ ఇన్ ఎ సింగిల్ డే, అలాంగ్ విత్ 19 సాంగ్స్ ఇన్ తమిళ్ అండ్ 16 ఇన్ హిందీ, విచ్ హెస్ ఆల్సో బీన్ కాల్డ్ ఎ రికార్డ్. సో అలా హీ హాజ్ లాట్ ఆఫ్ రికార్డ్స్ ఆన్ టు హిస్ క్రెడిట్. సో ఇప్పుడు ఇంకొక పాట ఆన్ ద సేమ్ థీమ్ యాజ్ ద ప్రీవియస్ సాంగ్ విన్నామా.

0: சொல்லு
1: கோ பையன்னாதுளி
0: எந்துவலனா
2: கோதுளி எறனோ எந்துவலனா
3: చిన్న పాప వాయిస్ వచ్చి ఎస్ జానకి గారు. షీ ఈజ్ అ వర్సటైల్ సింగర్. ఆమె షీ కెన్ రియలీ ప్రొడ్యూస్ ఎనీ కైండ్ ఆఫ్ మన ఆశా భోస్లే గారు లాగా షీ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్. ముందుగా బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చిన అవార్డ్స్లో ఆయనకి NTR నేషనల్ అవార్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు ఇన్ 2012. ద హరివరాసనం అవార్డ్ Kerala government నుంచి కూడా 2015లో దొరికిన ఆయనకి. అండ్ హీ వాజ్ నేమ్డ్ ద ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ ఇన్ దట్ ఇయర్ అండ్ అట్ ద 47th నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఇన్ 2016. సో మీరు చూసారంటే ద కైండ్ ఆఫ్ అవార్డ్స్ హీ వుడ్ హ్యావ్ హ్యాడ్ ఇన్ హిస్ హౌస్. ఒక రూమ్ చాలే చాలకపోయిందేమో ఆయనకి. దాని తర్వాత ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో ఆనర్డ్ హిమ్ విత్ పద్మశ్రీ ఇన్ 2001, పద్మభూషణ్ ఇన్ 2011, ఎగ్జాక్ట్లీ 10 ఇయర్స్ తర్వాత. దాని తర్వాత పద్మ విభూషణ్ పోస్టుమస్లీ మరి దాని 10 ఏళ్ల తర్వాత 2021లో. బట్ దట్ టైమ్ హీ వాజ్ గాన్. ఆయన స్టాచ్యూ వచ్చి తెలంగాణ ఐటీ మినిస్టర్ డి శ్రీధర్ బాబు అన్వేల్ చేశారంట. వెంకయ్యనాయుడు గారు మన ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో అట్ రవీంద్ర భారతి హైదరాబాద్ ఆన్ 15th December 2025. సో ఇట్స్ ఫెయిర్లీ న్యూ, నాకు ఇన్ని రోజులు తెలీదు, ఇవాళ్ళే దాని గురించి చదువుతున్నాను. సో దట్ సంథింగ్ దట్ ఈస్ వీ షుడ్ గో అండ్ లుక్ అట్ నెక్స్ట్ టైం పోయినప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ రెండు పాటలు చివరిగా వేస్తాను బాలసుబ్రహ్మణ్యం గారిది, దయచేసి ఎంజాయ్ చేయండి. దాని తర్వాత వచ్చే వారం ఇదే సమయం 8 నుంచి 9 గంటల దాకా 98.3 2XX రేడియో స్టేషన్ పైన కెన్బెరా తెలుగు వాణి ప్రసారం అవుతుంది. అంతవరకు సెలవు. వచ్చే వారం శ్రీనివాస్ లక్కరాజు ప్రసాద్ గారు ప్రజెంట్ చేస్తారు. సో ఈ వారంతో ఈ కార్యక్రమం ఇంకొక 10 నిమిషాల తర్వాత సమాప్తం అవుతుంది. థ్యాంక్ యూ.